0: శ్రోతాంధ్ర ప్రచార్ కళ్యూ భక్తి ఇతర కార్యక్రమ వందన ఆకాశవాణి రౌర్కెలా 102.6 FM ప్రచార్ కరుచు శ్రీరామచరిత మానసర 174తమ భాగ
1: ఎపిసోడ్ 174 174.